0: ఏ ఎంత బాగొచ్చి అదనా
1: ఆట ముద్దే అవుతల్ల భారీ బేజకన్ మరి
2: అల్ల ఒట్టి కుదుసారి మక్కలు ఇస్లాయి కొనితోల్దా ఆ మక్కలే హంగే ఎల్లాదరూ చురుకు హోదల్దా
3: బెడగోలిగే ఆట మన కంకంటే మనకి వెళ్ళకిరితల్దా
1: హౌదో ఈగెల్ల కాలమితి అల్దనా మధ్యరాత్రియే ఆట ముగు
3: హౌదో మని ఒక బలి
4: బాగోత్రే నీవు బహళ లైక్ మక్కళ ఎజ్జేళి కొట్టిరి
1: ముందిన సల నమ్మూరిన ఆటకే నీవే వర్క్
4: ಈಗ ನೀ ನಮ್ದೊಂದ್ ಸಣ್ಣ ಕಿರುಕಾಣಿಕೆ
5: ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಉತ್ಸಾಹದಿಂದ ಮಕ್ಕಳು ಒಂದಿಷ್ಟಾರು ಯಕ್ಷಗಾನ ದರ್ಜಿ ಕಲ್ತ್ರ
6: ಅಲ್ಲ ಆ ಗಂಟಿ ಹನ್ನೊಂದ್ ಆಯ್ತ ನಮ್ಗೆ ಅಂತಾರು ಆಪಕ್ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿರಿ ಹಂಗೆ
4: ಆಯ್ಲಿ ಆ ರಸ್ತೆ ತುದೇರಗು ನಮ್ಮವ್ರ ನಿಮ್ಮನ್ ಬಿಟ್ ಬತ್ತ
6: ಇನ್ನ ನಡ್ಕಂಡೆ ಹೋತು ನಾನು ಶಂಕರ ಪಟ್ಟಂಗೋಡಿ ತೋರೆ ಯಾವ ಬೂತೂ ನಮ್ಮಿನ್ ಬತ್ತಿಲ್ಲ
7: ಹೌದು ಮತ್ತೆ ನಂಗ್ ಸ್ವಲ್ಪ ಧೈರ್ಯ ಜಾಸ್ತಿ ನಾನಿದ್ರು ಸಾಕ್ ಈ ಭಾಗವತ್ರಿಗೆ ಮತ್ತ ಚಂಡಿಯರಿಗೆ ಧೈರ್ಯ ಅದ ಭಾಗವತ್ರೆ
5: ಹೌದಪ್ಪ ಹೌದು ಸರಿ ತಡ ಮಾಡಬೇಡ ಇನ್ನ ಹೋಗಲ್ಲ.